నీదాను, తెండ్రల్ ఉల నీదాను, పాల్ నెల నీదాను, పర్వకలై నీదాను, பழகிட ஒரு முறை பக்கம் வாடி, கதகளி நடமுடு அன்பை தாடி, கழுகடு